0: గారే గారే గరబడ గారే గారే సూర బదల గారే గారే
1: బట్టల గారే
0: గారే
1: సూర కింద ఇన్నాయో
0: ఎక్క చతుర నార అమ చోరగలది ఎక్క చతుర నార అమ పకడ కరకగజే మేదే మన్ కే ద్వార ఏ ఘుసత చార్.